ప్రజే మధ్యన హోతు సాధు తూరే ఆవుడు జాను రేపు పాయి జన్మరణకే మిటే వసూరే గురునారాయణు దాని గురు గురు సత్యాన హారు గురు తొట్టే సాయా జన్మానికి సబ్బని హార్గుండా సాయి హార్గుండా.